శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నగరనాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మ మురారీ స్త్రిపురంతకారీ భానో శశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.